0: సగమధని
1: సగమగత
0: నిజగమధని
1: నిధమగతని
0: ధని సగమత
1: ధమగత నిధ
0: మదని సగమ
1: గత నిధని
0: గత నిధని గత నిధని కాళీ.